దిన్నా త్రకదున్నానా దిందిన్నా త్రకదున్నానా దందిన్నా త్రకదున్నానా దందిన్నా ומאלי איתך אני משתגעת